0: గారే గారే గరబడసి గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక పట్టా
0: గారే గారే
1: ఏ సూర కిదర దీనే ఏ సూర ఎన్నాయా అది
0: ఎక్క చతుర నార అమ్మ చోరగనే.

0: గారే గారే
1: గరబడదు
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: గారే
1: సూర కి తర ఇన్నాయాదు
0: ఎక్క చతుర నార అమ్మ చోడగలండి.

0: గారే గారే
1: గరబడదు
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక బట్ల
0: గారే
1: సూర కి దరది సూర ఎన్నాయా అది
0: ఎక్క చతుర నార
1: అమ్మ చూడగలది
0: ఎక్క చతుర నార
1: అమ్మ పక్కడ కరగదది.